ఖచ్చితంగా కేమగా కొన క్రమీకి సేతి వెలు చిచ్చా switarato au kombisi swa ku fambisa ku yini tivonele kusa movha wa dlaya mpela kusa hey ya tinguzi ha ti lavi la xitiratweni hi karhele hi tinguzi ta mimovha yina ina ka hela ku rhamba wa chani sweswo.